0: గారే గారే
1: యా గరబడజే
0: గారే గారే
1: యా సూర బదల
0: గారే గారే
1: యా అమ్మక పట్ల
0: గారే గారే
1: యా సూర కి దరజే యా సూర యా ఇన్నాయా ఎదు యా
2: ఎక చతుర నార అమ జోడెడనే జే ఎక చతుర నార అమ్మ పకడ కరక గజే